0: అవసరసాగలగనహి
1: ఇక హౌస పూర్వ మహారాజ మలాన కులపురి సాగ ఇక హౌస పూర్వ మహారాజ మలాన కులపురి సాగ
2: అవకాశ